శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. దేయా సదా సమృద్ధి మండల మధ్యవర్తి నారాయణ సరసిదా సరసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయ వపుర్ ధృత శంఖ చక్ర బ్రహ్మ మురారి స్థిపురంతకారి భాను శశి భూమి సుతో బుధస్త గురు శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.